ఏకాగ్రతయై నిర్భయయై ఏ ఆధ్యాత్మిక శక్తియ మట దెన్ దెనినవా మట దెన్ ఓ నేమ దయక్ అతహరిన్న పులువన్ మగే జీవితయ దెన్ ఇతామ సరలయై మగే అడుపాడు కమ్ మట పేనవా కయేహి నొసన్సున్ నలియన వేగయ మట దెనినవా ఎంగ ఎత్తులెన్నెన వేగయ మట హొందిన్ దెనినవా మట ఏవాట యటత్ నొవి పాలనే కరన్న పులువన్ మగే సితట నెగెన సితువిలి మట పేనవా ఎయి మే తరహా ఎన్నే దెన్ మట హేతువన దేత్ పేనవా నిసల జలయక పతుల పేనవా వగే మగే సన్సున్ మనసట మగే సిత మట పేనవా క్రోధయ దడి బవ కామ ఆవేగ మే సియల్ల ఎన విటమ మట దెనినవా ఏ నిసామ ఏ వాట యటత్ నువి పాలనే కరగన్న పులువన్ దెన్ మా మే జీవితయ తుల మిహేవన హెటి పేనవా మా తుల నిదన్గత సియలు సితివిలి మట పేనవా హీన మానయక్కిన విట మాయే దన్నవా ఉడంగు సితివిల్లక్కిన విట మాయే దన్నవా మా మట యటత్నే మగే సిత దెన్ నిదహస్ మట ఓనేమ దుఃఖక్ తరాగన్న పులువన్ ఓనేమ దయక్ అతహరిన్న పులువన్ ఓనేమ పరిత్యాగయక్ కరన్నత్ పులువన్ మా తుల ధర్మే జీవమానై దెన్ మావెనిమ ధర్మే దుటు పిరిస సమగ మం ఎకతుయి మా దెన్ సమూహేకట అయితి తెరువనమ మాతుల జీవమానై మట దెన్ లోకయన్ గెలవెన్న బే అంద హిస్ లోకయ తులమ మా జీవత్వెన్న ఓన గెలవిలయన్న అముతు తెనక్నే సొయాగిన యన్న వెహెసెన్న అముతు దయాక్నే రాగయ ద్వేషయ మోహయ మాతులమ ఎన స్వాభావిక దేవాల్ ఏ గెన మమ దెన్ దెనువాత్ మట సిహినువన తీయనవా మా కిసివకట వహల్ వండినే మా కిసివకట వహల్ వండినే దెన్ మే ఆధ్యాత్మిక శక్తియన్ సిటి మే ముహూర్తే మగే జీవిత పారమితావ మా జీవత్వన పరిసరయట ఎక్కరనవా మే రట మే ఉతుం ధర్మే ఆభాసే లెబూ తెనక్ అద ఏ ఉతుం ధర్మయ కాలయే వెలితలావట యట వెలా మా సమగ జీవత్వన జనతావ వహల్కమట హసు వెలా బలయట ధనయట హసు వెలా సిహినువన నెతి వెలా మే పుణ్య భూమియే గస్వెల్ తురులియ మహాపొలవ మే ఉతుం ధరమే ఆభాసే లబా తీయనవా అపే సంసారిక జీవిత తులమ ఎతెం విట అపి మెహిమ మెరిల ఇపదిలా తీయనవా మే సమాజ మడగుహురువేమ మట పేనవా మగే సిత నెలుమక్ వగే వికసిత వెన బావ మట పేనవా మగే రటహి మినిసున్ బలహత్కారేట అధర్మేట యట వెన విట అతీతే ఉతుం మినిసున్ బిహివెల మే సమాజేమ సువపత్కరపు హెటి ఇతిన్ మమత్ మగే దేశయే జనతావగే యహపతౌ దిశా మగే జీవితయమ పూజా కరనవా